0: గుడ్ గాడ్, హలో డాక్టర్ గంజు, పాలన వాళ్ళ హే, వాట్, ఐఎమ్ ఇంపేషెంట్.
1: నో, నాట్ అట్ ఆల్ డాక్టర్,
0: ప్లీజ్ ఇన్ఫార్మ్ మీ ఇమీడియట్లీ. ఓకే ఓకే
2: డాక్టర్ సాహ్,
0: ఆప్ అప్నా పేషెంట్ లే జాఓ, ఉస్కో ఫాల్స్ పెయిన్స్ థా.
2: వాట్,
0: హా, దో వీక్ బాడ్ ఆనే కా.
2: అచ్చా డాక్టర్, థ్యాంక్ యూ.
0: హా, ఓన్ మిస్టర్ వర్మ
2: అజీ,
0: హమ్ తుమ్కో లాస్ట్ టైమ్ బోలా థా, తుమ్ అప్నీ వైఫ్ కా మర్డర్ కర్ రహా హై. మర్డర్
2: డాక్టర్ సాహ్, వో,
0: అరే బాబా, ఉస్కో బ్లడ్ ప్రెషర్ హై, వో వీక్ హై, ఔర్ తుమ్కో పాపులేషన్.
2: డాక్టర్ సాహ్, బాత్ యే హై కి దేఖియే,
0: క్యా మగజమారీ హై,
2: వో డాక్టర్ సాహ్, పామిస్ట్.
0: పామిస్ట్?
2: హా, పామిస్ట్, వో వో లక్ లక్
0: పామిస్ట్ అని లక్ పామిస్ట్ అని లక్
2: డాక్టర్ సాహ్, వో తక్దీర్ తక్దీర్ పామిస్ట్ బోలా.
0: ఓ డేమ్ పామిస్ట్, దేఖో తుమ్ అప్నా పేషెంట్ లే జాఓ, పామిస్ట్ కే పాస్ లే జాఓ, అబ్బీ అని ఈజీ భగత్. లక్ అని టక్డీ టక్డీన్ అని పామిస్ట్ అని మగజ్ మారి. హలో డాక్టర్, పాలన వాళ్ళ? అరే బాబా, బండు పాలన పాలన వాళ్ళ. వాట్, మేజర్ సింగ్? రాంగ్ నంబర్.
2: డాక్టర్, డాక్టర్ సాహబ్, వో ఆ రహీ హై,
0: ఆయేంగా టు అండర్ భేజ్ దేనే కా.
2: బౌండర్ సాహబ్, आज डॉक्टर साहब का दिमाग बड़ा गर्म लगता है. वो आई और दिमाग ठंडा, बिल्कुल ठंडा, बर्फ से भी ठंडा.
3: वो कौन?
2: अब बोलो, तुमको इतना भी नहीं मालूम?
3: नहीं.
2: वो परिस्तान की हूर है,
3: है?
2: मेरे मन की रानी है,
3: है?
2: दिल को घायल करने का मसाला है. रोजी उसका नाम है, गाल पे तिल पहचान है. रोजी
3: अच्छा?
2: अरे भाग जाग गई इस मैटरनिटी होम के.
3: कैसे?
2: अरे मेरे ब्रादर डॉक्टर मैम साहब पिंजरा पोल में, मैडम मिरांडा नर्स बीमार.
3: अच्छा.
2: आया धनवंती का आदि भाग गया. वो गई काम से. अब बताओ,